0: కార్యక్రమంలో శ్రీమతి ఆర్ గీత గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా వినండి బ్రోవ భారమ, బహుదారి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.
1: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి ఆర్ గీత. షీ ఈస్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. శ్రీమతి గీత begins her concert with a composition of Tyagaraja Swami, Brova Bharama, in Raag Bahudari set to Aditaal.

0: ఇప్పుడు వినండి సావేరి రాగంలో శ్యామశాస్త్రి కృతి శంకరి శంకురు చంద్రముఖి ఆదితాళం త్రిశ్రగతి.
1: You will now listen to a composition of Shyama Shastri, Shankari Sankuru Chandramukhi, in Rag Saveri Settu, Adital Trishragati.

0: ఇప్పుడు వినండి తెలిసి రామచింతనతో నామము, పూర్ణచంద్రిక రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి, తెలిసి రామచింతనతో నామము. ఎన్ రా పూర్ణచంద్రిక సెట్ టు ఆదితాళ్.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఆర్ గీత గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీకాంతి మతీం, హేమవతి రాగం, ఆదితాళం, ముత్తుస్వామి దీక్షితర్ కృతి.
1: దిస్ ఈస్ రాగం 24/7 డిటిహెచ్, ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి ఆర్ గీత. షీ ఈస్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ పి జయభాస్కర్. శ్రీమతి గీత కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, శ్రీకాంతి మతీం ఇన్ రాగ్ హేమవతి సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి శ్రీరామ శ్రీరామ సహనరాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన.
1: శ్రీమతి గీత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి శ్రీరామ శ్రీరామ ఇన్ రాగ్ సహన సెట్ ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీ సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీమతి ఆర్ గీత గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ పి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Shrimati R. Geeta. She was accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri P. Jayabhaskar. This program was contributed by
0: Akashvani
1: Hyderabad for Ragam. 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music Program, you'll be listening to vocal recital by Sri M.S. Balasubramanya Sharma, supported on violin by Sri Ampola Murali Krishna and on Mridangam by Sri M.L.N. Razu.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీ ఎంఎల్ఎన్ రాజు.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజ స్వామి కీర్తన గ్రహబలమేమి ఇంద్రా గ్రేగుప్తి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా గ్రహబలమేమి, రేగుప్తి రాగం, ఆదితాళం త్యాగరాజ స్వామి వారి కీర్తన వింటారు.

0: యూ లిజన్ టు త్యాగరాజస్వామి కీర్తన గ్రహబలమేమి ఇన్ రాగ్ రేగుప్తి సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు రేగుప్తి రాగం ఆదితాళం గ్రహబలమేమి త్యాగరాజస్వామి వారి కీర్తన విన్నారు.
0: నౌ లిజన్ టు అనదర్ త్యాగరాజస్వామి కీర్తన వరదరాజ ఇన్ రాగ్ స్వరభూషిణి సెట్టు రూపక్తాళ్.
1: కార్యక్రమంలో తర్వాత వరదరాజ స్వరభూషిణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి వారి కీర్తన.

యూ హవ్ లిసన్డ్ టు త్యాగరాజ స్వామి కీర్తన ప్రారంభమిట్లుండగా ఇన్ రాగ్ స్వరావళి సెట్టు ఖండచాపుతాళ్. రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యూ హవ్ ఎంజాయిడ్ వోకల్ రిసైటల్ బై శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ, సపోర్టెడ్ ఆన్ వయలిన్ బై శ్రీ అంపోలు మురళీకృష్ణ అండ్ ఆన్ మృదంగం బై శ్రీ ఎంఎల్ఎన్ రాజు. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ. ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ Indian music.